0: ఘనంగా ఉదయదీస్ మీరు ఎవరెస్ట్.
1: ఓహో సార్, కార్యక్రమకు సబ్బై తయారీ తో తర కాగర్ని భన్ని టుంగు లాగిన కి గర్ని హోలా?
2: కిన చింతా గర్నుహుంచ? న్యూ కైలాస దర్శన హోటల్ చందై చని.
1: కస్తో హోటల్ హో కున్ని? हामीले खोजेको सुविधाहरू छ कि छैन?
2: किन नहुनु? ल सुन्नुहोस्, नेपालगञ्ज उपमहानगरपालिका राजा गेटदेखि 500 मिटर पूर्व रहेको यस होटलमा त गाडी पार्किङको सुविधा भएको, एसी रुमको व्यवस्था भएको, क्याबिन सहितको रेस्टुरेन्ट भएको, कार्यक्रमका लागि हल अनि अर्डर अनुसार सुपथ मूल्यमा खानेकुराको साथै बसोबास पनि व्यवस्था रहेको छ. एनिभर्सरी, बर्थडे तथा विशेष पार्टीको अवसरमा 15% विशेष छुटको पनि व्यवस्था छ.
1: यति सुविधा पाएपछि त अब हामी ढुक्क भएर न्यू कैलास दर्शन होटलमै कार्यक्रम गर्नेछौँ.
2: हजुर, न्यू कैलास दर्शन होटल, नेपालगञ्ज उपमहानगरपालिका वडा नम्बर 20, राजा. सम्पर्क फोन नम्बर 98487.